0: అదిగోలా తేహవు ఊర్వా ఓవర్సరా వెర్సరా నా బస్ ప్రేరా తమున వృషా పరి పపట తే మా ఊర్వా అంద కలర్ ఉపలజీ చిమిస్తర సూక్త అస్సలాం అలైకుం
1: ఇసు
0: ఖబర్ కే దేకి నిదిన బిల్కుల్ ٹھیک ٹھاک حمید آقا
1: ہلو
0: جی جی سو خبر ہے شاہد خان او ہے سنگ ہے ہاں پفار کے پوچھو
1: ماشاء اللہ

మలాంగే ఓ మలాంగే మలాంగే నా మళ్ళీ లష్కి ద సరీనా ఖబర తవాఖే చగవలే ఖాసి నై గర్మీ దు కనా ఖుదేము ద బరా ద సరీనా లష్ దాస్ మే తవాఖే దాస్ దాస్ హజి గోలా ఒరే షా తవరా ఖోజ ద దర్లయా షో